0: యొక్క ఫైనల్ రిజల్ట్ కి పెలే బీచ్ బీచ్ మే పేపర్ లియే జాతే తో ఇస్
1: सुन रहे हैं शिवा रेडियो, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम।